తరిల్లేల ఒంటిలో నిరగతమంత రంకలే సీయగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమ

తరిల్లేల ఒంటిలో నిరగతమంత రక్కలే సీయగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా